మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహెర్ట్స్ పై నేటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం ప్రారంభం.

నేటి వనితావాణి కార్యక్రమంలో భాగంగా ఒక ప్రత్యేక ముఖాముఖి ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా కొబ్బరి విశిష్టత, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలపై దుర్గాలక్ష్మి గారి ఆధ్వర్యంలో శ్రీమతి రూతమ్మల్ గారితో ముఖాముఖి. ఇంకా చక్కని పాటలను వినవచ్చు.

0: ముందుగా ఒక మంచి మాట. కత్తి చేసే గాయం కన్నా మాట చేసే గాయం లోతైంది. ఈ మాట యొక్క వివరణ, మనం ఎవరినైనా కర్రతో హింసించినా లేక కొట్టినా ఆ గాయం కొంతకాలానికి తగ్గిపోతుంది. కానీ మనం మాట్లాడే వలన కలిగే గాయం మనసుపై తీవ్రమైన ముద్ర వేస్తాయి. ఆ మనస్తాపం లేదా మానసిక గాయం కొన్నిసార్లు జీవితాంతం మానదు. అందుకే మాట్లాడేటప్పుడు ఆలోచించి ఎదుటివారిని మనస్సును కష్టపెట్టకుండా మాట్లాడాలి. శ్రోతలు విన్నారు కదా నేటి మంచి మాటను. శ్రోతలు, ఇప్పుడు కార్యక్రమంలో అంతర్ద్వీప ఓడల రాకపోకల సేవా సూచనలను తెలుసుకుందాం. ఎంవి స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 6 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాస్వీప్ మరియు లాంగ్ ఐలాండ్ మీదుగా ప్రయాణించి రంగత్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు వెళ్లిన మార్గంలోనే తిరిగి ప్రయాణించి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి కమోటా రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. తిరిగి ఉదయం 8:30 షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి బాంబుకా రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్ చేరుతుంది. తిరిగి ఉదయం 8:45 స్వరాజ్ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి రాణి లక్ష్మి రేపు ఉదయం 11:00 శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 1:00 షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 2:30 స్వరాజ్ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి రంగత్ రేపు ఉదయం 11:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 2:00 స్వరాజ్ద్వీప్ నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 3:30 షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి కమోటా రేపు మధ్యాహ్నం 2:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. తిరిగి సాయంత్రం 4:30 షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి బారాటంగ్ రేపు సాయంత్రం 5:00 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్ చేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30 స్వరాజ్ద్వీప్ నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ ద్వారా ప్రయాణించి శ్రీ విజయపురం చేరుతుంది. శ్రోతలు, మీరు ఇంతవరకు అంతర్ద్వీప ఓడల రాకపోకల సేవా సూచనలను విన్నారు. శ్రోతలు, ఇప్పుడు కార్యక్రమంలో వినండి.
1: శ్రోతలు, ఈరోజు ప్రపంచ కొబ్బరి దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మన ఆకాశవాణి స్టూడియోకి ఇచ్చేశారు శ్రీమతి రూతమ్మ గారు. కొబ్బరి సాగు తన సుదీర్ఘ అనుభవం ద్వారా తెలుసుకున్న ఎన్నో అమూల్యమైన విషయాలను మన శ్రోతలతో పంచుకోవడానికి మన ముందుకు వచ్చారు. నమస్కారం అమ్మ రూతమ్మ గారు.
2: నమస్కారం.

0: మీకు ఆకాశవాణి తరపున మీకు మా స్వాగతం తెలుపుతున్నామండి.
1: ఆకాశవాణి తరపు నుంచి రైతులందరికీ కూడా కొబ్బరి దినోత్సవ సందర్భంగా నమస్కారాలు తెలుసుకుంటున్నాను.
0: రుతమ్ గారు, ముందుగా మన శ్రోతలకు ప్రపంచ కొబ్బరి దినోత్సవం ఎప్పటి నుండి జరుపుకుంటారు, ఎందుకు జరుపుకుంటారు, మన శ్రోతలకి కొంచెం వివరించండి అమ్మా.
1: కొబ్బరి చెట్టును మన పూర్వీకులు కల్పవృక్షమని కూడా పిలిచేవారు. ఎందుకంటే ఈ చెట్టులో ప్రతి భాగం మన జీవితంలో ఏదో రకంగా ఉపయోగపడుతుంది. ప్రపంచ కొబ్బరి దినోత్సవం ఆసియా పసిఫిక్ కొబ్బరి సంఘం 2009 సెప్టెంబర్ 2 ఈ రోజున జరుపుకోవడం ప్రారంభించింది. ఒకటి, కొబ్బరి పండించే రైతుల గురించి కొబ్బరి ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి ప్రోత్సహించడానికి. రెండవది, కొబ్బరి సాగు ద్వారా జీవన సాధి పొందుతున్న రైతులకు మద్దతును ఇవ్వడానికి. మూడవదిగా, కొబ్బరి ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి ఈ రోజును జరుపుకోవడానికి వెనుక ఉన్న ముఖ్యమైన ఉద్దేశం.
0: అదేవిధంగా కొబ్బరి సాగు వలన రైతులకు మరియు పర్యావరణానికి ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయంటారు?
1: నిరంతరము మరియు దీర్ఘకాలిక ఆదాయము. జీవితాంతం కొబ్బరి చెట్టు మనకు ఆదాయం ఇస్తుంది. చెట్టు నాటిన 4 నుండి 5 ఏళ్ళు దిగుబడి ప్రారంభమయ్యి దాదాపు 60 నుండి 80 సంవత్సరాల వరకు నిరంతరంగా కాపునిస్తుంది. పత్తి, వరి పంట లాంటి పంటలు కాకుండా వల్లే కాకుండా కొబ్బరి ద్వారా రైతులకు ప్రతి 45 నుండి 60 రోజులకి ఒకసారి ఏడాది పొడుగున చేతికి డబ్బులు అందుతాయి. అంతర పంటల ద్వారా అదనపు లాభాలు. కొబ్బరి తోటల్లో చెట్ల మధ్య చాలా స్థలాలు ఖాళీగా ఉంటాయి. ఈ స్థలాన్ని వృధా చేయకుండా మిరియాలు, కోకో, కాఫీ, అరటి, పైనాపిల్, అల్లం, పసుపు వంటి అంతర పంటలు సాగు చేయడం వల్ల దీనివల్ల ఒకే భూమి నుండి రైతులకు రెట్టింపు ఆదాయం లభిస్తుంది. తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమ. కొబ్బరి తోటలకు ఇతర వాణిజ్య పంటలతో పోలిస్తే తెగుళ్ళు పడద తక్కువ. వీటిని రోజువారీ పరీక్షణ లేకుండా, ఎక్కువ కూలీలు పెట్టుకోకుండా కూడా అవసరం లేక ఉండదు. నీరు సాగుదల సాయం ఉంటే చాలు, మరింత సులువుగా చేసుకోవచ్చు. అంతేకాకుండా రైతులు కేవలం కొబ్బరికాయలనే కాకుండా వాటి ద్వారా లభించే ఇతర భాగాలను అమ్ము కూడా లాభాలు పొందవచ్చు. కొబ్బరి పీచు ద్వారా పీచును తాడు, మ్యాట్లు మరియు నర్సరీలో వాడే కోకో పీట్ తయారు చేసి అమ్మి అదనపు సంపద పొందవచ్చు. కొబ్బరి నూనె, కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరిని ఎండబెట్టి కొబ్బరి నూనె లేదా డిస్కెటెడ్ కొబ్బరి పొడి తయారు చేసి మార్కెట్లో మంచి ధరలకు విక్రమించుకోవచ్చు. పర్యావరణానికి వస్తే, భూమిని గట్టిగా పట్టి ఉండడం వల్ల వర్షాలకు మట్టి కొట్టుకోకుండా కాపాడుతుంది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఇవి రక్షణగా నిలుస్తాయి. కొబ్బరి తోట వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ను పెద్ద మొత్తంలో పీల్చుకొని పర్యావరణాన్ని స్వచ్ఛంగా ఉండడంలో సహాయపడుతుంది.
0: చాలా మంచిగా చెప్పారండి. అంటే కొబ్బరి సాగుదల ఖాళీ కొబ్బరి ఖాళీ కాకుండా అనేకమైన దాంట్లో ఇంకా వ్యవసాయం చేయొచ్చు అనేసి మీరు చెప్పారు, చాలా బాగుందండి. అదేవిధంగా కొబ్బరి తోట వలన మనకి జీవనోపాధానికి కావలసిన ఆక్సిజన్ ఇస్తుందని, కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటుందని కూడా మీరు చెప్పారు. అవునండి, నిజంగా కొబ్బరి తోట వల్ల మనకి చాలా ప్రయోజనం ఉందండి. దానికి మనకు పెట్టుబడి తక్కువగా ఉంటుంది, మనకి లాభం ఎక్కువగా ఉంటుంది. నిజంగా చాలా బాగా చెప్పారు. అదేవిధంగా కొబ్బరి వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయంటారు?
1: మనకి కొబ్బరి వల్ల అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరి నీళ్ళు మనకి తక్షణ శక్తిని కూడా ఇస్తుంది వెంటనే. కొబ్బరి నీళ్ళలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి డిహైడ్రేషన్ బారిని పడకుండా కాపాడే సహజ సిద్ధమైన ఎనర్జీ డ్రింక్లా పనిచేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కొబ్బరిలో ఉండే లారిక్ యాసిడ్ శరీరంలో యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్ ఏజెంట్గా పనిచేసి ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తుంది. గుండె ఆరోగ్యంకి వస్తే, పచ్చి లేదా ఎండు కొబ్బరిలో ఉండే మంచి కొవ్వులు శరీరంలో హెచ్ఎల్డిల్ మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి గుండును ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. కిడ్నీ రాళ్ళు క్రమంగా తప్పకుండా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మూత్ర నాళాల్లో ఏర్పడే రాళ్ళ కరిగిపోతాయి. ఫైబర్ పీచు పదార్థం సమృద్ధిగా ఉండడం వల్ల మలబద్ధకం సమస్య తొలగి జీర్ణక్రియ వేగవంతం అవుతుంది.
0: అవునండి, చాలా ఉపయోగాలు ఉన్నాయి. కొబ్బరి బొండం తాగాలని అందరూ అంటూ ఉంటారు.

0: అన్నట్టు. డాక్టర్ కూడా ఏదైనా అనారోగ్యంగా ఉన్నదని మనం వెళ్తే ఫస్ట్ మనకు యూజ్ చేసేది మంచినీళ్ళు ఎక్కువగా తాగాలి, కొబ్బరి బొండం తాగాలి అని అంటూ ఉంటారు. అవునండి, చాలా ప్రయోజనాలు ఉంటాయి కొబ్బరి బొండం వల్ల, కొబ్బరి చెట్ల వల్ల, కొబ్బరికాయల వల్ల. చాలా బాగా చెప్పారండి. అదేవిధంగా కొబ్బరి ద్వారా ఎటువంటి ఉత్పత్తులు జరుగుతున్నాయంటారు, అంటే ఎటువంటి ప్రొడక్ట్స్ మనకి అందుతున్నాయంటారు?
1: కొబ్బరి పీచుతో తాడు ఎలాగ చేసుకుంటున్నారు కాబట్టి ప్యాకింగ్ మెటీరియల్ కూడా దీని నుండి చేస్తున్నారు. పారేసే కొబ్బరి చిప్పులు ఉన్నాయి కాబట్టి చిప్పులతో టీ కప్పులు, కీ చైన్లు, దీపాలు, మరి అలంకరణ వస్తువులు చేసి మంచి ఆదాయం కూడా పొందుతున్నారు. ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి దీంట్లో, మనం చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి దీంట్లో.
0: అదేవిధంగా కొబ్బరి సాగు ద్వారా స్త్రీలు ఎటువంటి ఉపాధి అవకాశాలు పొందుకోవచ్చు అంటారు?
1: మహిళలు చాలా దీంట్లో మనము ఉపయోగాలు ఉన్నాయి. కొబ్బరి సాగు ద్వారా స్త్రీలు సొంతంగా చిన్న తరహా పరిసరాలు స్థాపించవచ్చు. హస్తకళలు, డోక్రా అనేసి మనం అన్నాక తెచ్చేయండి, మద్దతు స్వయం సహాయ సంఘాల ద్వారా మహిళలు కొబ్బరి ఉత్పత్తులు తయారీపై ఉచిత శిక్షణ ధారణం పొందుతూ గ్రూపులుగా వ్యాపారాలు చేస్తున్నారు. కొబ్బరి నూనె ఇంట్లోనే తయారు చేసి అమ్ముకోవచ్చు, ద్వారా స్థిరమైన ఆదాయం కూడా మనకి
0: లభిస్తుంది.
1: నర్సరీలో మొక్కలు పెంచడానికి వాడే కొబ్బరి వ్యర్థాలను నుండి తయారు చేసి పర్యావరణ హిత వ్యాపారాలు చేపట్టవచ్చు. కొబ్బరి మట్టలు మరియు ఆకులు గ్రామాల్లో చూసారంటే కొబ్బరి మట్టలను వంట చెరగ్గా ఉపయోగిస్తారు. ఆకులను ఇళ్ళకు కప్పుల కింద కూడా, అంటే ఇళ్ళు నేయటం,
0: వాటికి
1: ఈళ్ళు తీసి మనం చీపుర్లోనేసి సౌందర్య సాధనంగా కూడా దీన్ని కొబ్బరిని వాడుకోవచ్చు. కొబ్బరి నూనె మన జుట్టుకు కూడా మనం ఎంతో ఉపయోగకరం. అంతేకాకుండా మనకి చర్మానికి తేమగా ఉంచడానికి కూడా ఈ కొబ్బరి నూనె అంటే మనకి ఉపయోగపడుతుంది. కాస్మెటిక్స్ పరిశ్రమల్లో విరివిగా ఉపయోగిస్తారు ఈ నూనెని. ఈ విధంగా కొబ్బరి చెట్టు ఆర్థికంగా, ఆరోగ్యకరంగా మరియు పర్యావరణంగా మన జీవితంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.
0: అవునండి, అవును. అంటే ఇప్పుడు మనకి చర్మానికి సంబంధించి, వంటకు సంబంధించి, మళ్ళీ చాలామంది కొబ్బరి నూనెతో వంట
1: చేసుకుంటారు.
0: అదేవిధంగా స్త్రీలు అనేక గృహాల దగ్గర, జాబ్కి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు దీని ద్వారా కొబ్బరితోటి కొబ్బరి ఉండలు చేయడం, నూనె తయారు చేసి అమ్ముకోవడం, ఇవన్నీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మహిళలకు ఒక సపోర్ట్గా ఇది, ఇంటి దగ్గర
1: మహిళలకు చాలా
0: సంపాదించుకోవచ్చు,
1: ఇంటికాడుండే ఆదాయం
0: సంపాదించవచ్చు. డాక్టర్ గ్రూపులు కూడా చాలా కొబ్బరి ద్వారా ట్రైనింగ్ కూడా ఇస్తున్నారన్నమాట. చాలా బాగా చెప్పారండి,
1: మహిళలకు చాలా ఉపయోగకరమైన.
0: అవునండి, అవును, చాలా విషయాలు చెప్పారు. మీకు చాలా ధన్యవాదాలండి, మా స్టూడియోకు వచ్చి మా శ్రోతలకి అనేక విషయాలు ఈ కొబ్బరి దినోత్సవం ద్వారా మీరు అనేక విషయాలు తెలియజేశారు. దాని కొరకు మీకు కృతజ్ఞత. ఆఖరిగా మా శ్రోతలకి ఇంకేమైనా కొబ్బరి విషయాలకు సంబంధించి ఇంకేదన్నా ఈ దినోత్సవం గురించి చెప్పాలని అనుకుంటున్నారో మీరు చెప్పాలనుకుంటే కొన్ని విషయాలు చెప్పండి.
1: శ్రోతలందరికీ కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. కొబ్బరి చెట్టు అంటే జీవితాంతకాలం మనకి ఆధారంగా ఇస్తుంది కాబట్టి చిన్న భూమిలో ఉన్నప్పటికీ కూడా మూల మూలని ఒక రెండు మూడు చెట్లు పాతుకుంటే దాని ఆదాయం మనకి ఎప్పుడు కూడా వస్తుంది. దానికి ఎక్కువగా మనం కష్టపడవసరం లేదు,
0: అవసరం లేదు.
1: మనం పాతుకోవడం అంటే పాతేసుకుని దాన్ని ఒక 4-5 సంవత్సరాలు శ్రద్ధగా చూస్తే అది జీవితాంతం కాలం కూడా మనకి మంచి. కానీ బజార్లో అమ్మే డ్రింకులు తాక్కోకుండా కొబ్బరి నీరునే ఎక్కువగా మనం తాగుతూ ఉంటే అనేకమైన వ్యాధులు కూడా తగ్గుతాయి మనకి. చాలా ఒంటికి ఎనర్జీగా ఉంటుంది. కాస్ట్ అంటే పర్టికులర్గా మనం లేడీస్లో ఉన్నామంటే అందరం కూడా కొబ్బరి నీళ్ళు తప్పనిసరిగా తాగాలి. తాగితే మనకి ఆరోగ్యం.
0: అవునండి, అవును.
1: కొంచెం ప్లేస్ ఉన్నా కానీ కొబ్బరి చెట్టు అనేటువంటిది పాతుకుంటే మంచిది. కొబ్బరి చెట్టు గురించి ఇంకా కూడా తెలుసుకోవాలి ఎక్కువ, మనం ఎక్కువ తెలుసుకుని ఆరోగ్యకరంగా ఉండాలి. మళ్ళీ పర్యావరణం చాలా మంచిది కొబ్బరి చెట్టు.
0: అవునండి,
1: కార్బన్ డైఆక్సైడ్ తీసేసి ఎంతో స్వచ్ఛంగా పెడుతుంది కాబట్టి మనం ఇంకా దీన్ని తెలుసుకుని ఈ నీరే ఎక్కువగా సేవించాలనేసి శ్రోతలకు నేను తెలియపరుచుకుంటున్నాను.
0: ఓకే అండి, చాలా సంతోషండి. అంటే మనకి తక్కువ శ్రమతో మనం చెట్లు రెండు పాతేసి దానికి మనం ఇంకేమి చేయక్కర్లేదు, కానీ నీళ్ళు సరిపోతుంది, అవి వాటికి అవే పెరుగుతాయి. 4-5 సంవత్సరాల తర్వాత వాటి మంచి ఫలాలు ఇస్తానే ఉంటాయి. ఇంకా మన చెట్టు చచ్చిపోతుంది, ఫలాలు ఇవ్వదన్నది.

0: లేదు.
1: కంటిన్యూగా మనకి ఫలాలను ఇస్తూనే
0: ఇస్తూనే
1: ఉంటుంది. వాటి
0: ఉంటుంది
1: ద్వారా అనేకమైన ప్రయోజనాలు మనకు ఉన్నాయి.
0: ప్రయోజనం.
1: కాబట్టి ప్రతి ఒక్కరూ వారి వారి గృహాల దగ్గర కొబ్బరి చెట్లు
0: కొబ్బరి
1: అనేది
0: చెట్ని
1: పెంచుకోవాలి.
0: పెంచుకోవాలి.
1: ఈ బయట తీసుకోవాలంటే చాలా రేటు ఉంటుంది, కాబట్టి మనకు మనమే
0: మనం
1: వాటి గురించి
0: పట్టుకుంటే మన
1: ప్రయోజనాలు
0: వాతావరణం
1: తెలుసుకొని
0: కూడా శుద్ధంగా ఉంటుంది,
1: మంచి ఆక్సిజన్ మనకి
0: ఆక్సిజన్
1: ఇస్తుంది, మంచి వాతావరణాన్ని మనకు అనుగ్రహిస్తుంది,
0: అందులో ఏ
1: భూమి
0: పదార్థం కూడా
1: కూడా
0: వేస్ట్ కూడా
1: గట్టిగా ఉండడానికి
0: గట్టిగా ఉండడానికి
1: సపోర్ట్
0: సపోర్ట్
1: చేస్తుంది.
0: చేస్తుంది.
1: చాలా విషయాలు చెప్పారండి మా స్టూడియోకి వచ్చినందుకు. మీకు నమస్కారం.
0: అందరికీ నమస్కారం.
2: శ్రోతలు, ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా కొబ్బరి విశిష్టత, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలపై దుర్గాలక్ష్మి గారి ఆధ్వర్యంలో శ్రీమతి రూతమ్మల్ గారితో ముఖాముఖిని విన్నారు కదా. మరి ఇప్పుడు వనితావాణి కార్యక్రమంలో వినండి ఈ పాట మీకోసం.

శ్రోతలు, కార్యక్రమంలో నీ స్నేహం చిత్రం నుంచి చక్కని పాటను విన్నారు కదా. శ్రోతలు, ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 7 వరకు జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకుందాం. నేత్రదానం అనేది ఒకరి జీవితంలో చీకట్లను తొలగించి వెలుగులను నింపే అత్యంత పవిత్రమైన కార్యం. నేత్రదానం గురించి సమాజంలో ఎన్నో అపోహలు ఉన్నాయి. అంధత్వరహిత సమాజ స్థాపనే లక్ష్యంగా కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఈ ప్రచారాన్ని చేపడుతుంది. ముఖ్యంగా ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను, అపోహలను తొలగించి వారిని చైతన్యపరచటం, మరణాంతరం కూడా మన కళ్ళ ద్వారా మరొకరికి ఈ ప్రపంచాన్ని చూసే భాగ్యాన్ని కల్పించవచ్చనే సత్యాన్ని సమాజానికి చాటి చెప్పడమే ఈ పక్షోత్సవాల ముఖ్య ఉద్దేశం. ఒకరి నేత్రదానం ద్వారా ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించవచ్చు. వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ఎవరైనా నేత్రదానం చేయవచ్చు. కంటి అద్దాలు వాడుతున్నవారు, మధుమేహం, రక్తపోటు ఉన్నవారు కూడా నేత్రదానం చేయవచ్చు. కానీ

0: హెచ్ఐవి, హెపటైటిస్ బి లేదా సి ఉన్నవారు, ర్యాబీస్, రక్తంలో ఇన్ఫెక్షన్ ఉన్నవారు, బ్లడ్ క్యాన్సర్ ఉన్నవారు నేత్రదానం చేయకూడదు. వ్యక్తి మరణించిన 6 గంటలలోపు నేత్రదానం చేయాలి. శ్రోతలు, జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకున్నారు కదా. ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం.
1: సీమా, సీమా, ఉఠో.
2: క్యా హువా?
1: చెకప్ కే లియే జానా హై నా.
2: సోనే దో నా.
1: उठो.
2: अगले हफ्ते चल पड़ते, थोड़ी देर हो जाएगी तो क्या हो जाएगा?
3: गर्भावस्था के पहले 3 महीनों के अंदर जल्द से जल्द एचआईवी की जांच जरूर करवाएं, ताकि शिशु को एचआईवी संक्रमण से बचाया जा सके और माँ और शिशु एक स्वस्थ और लंबी जिंदगी जी सके.
4: समय का मोल
5: एचआईवी पे कंट्रोल.
3: गर्भावस्था की पहली जांच में ही एचआईवी टेस्ट जरूर कराएं.
0: శ్రోతలు, సెప్టెంబర్ 1 నుండి 7 వరకు పోషకాహార వారోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఇప్పుడు కొన్ని విషయాలను తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 నుండి 7 వరకు దేశవ్యాప్తంగా ఈ వారోత్సవాలను నిర్వహిస్తారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మరియు పోషకాహార ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించటం, శరీరానికి అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లు మరియు సమతుల్య ఆహారం తీసుకునేలా ప్రజల్లో చైతన్యం తేవటం ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశాలు. భారతదేశంలో కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1982లో మొదటిసారిగా ఈ వేడుకలను ప్రారంభించారు. దేశంలోని పిల్లలు మరియు స్త్రీలలో పోషకాహార లోపాన్ని, అలాగే రక్తహీనత వంటి సమస్యలను తగ్గించడం కోసం ప్రభుత్వం ఈ ప్రచారాన్ని చేపట్టింది. గర్భిణీ స్త్రీలు నవజాతి శిశువులకు అవసరమైన పోషకాలను అందించటం, సరైన ఆహారపు అలవాట్ల ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధుల బారిన పడకుండా కాపాడటం, మానవ శరీరానికి పోషకాహారం ఎంత ముఖ్యమో ప్రజలకు వివరించటం, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రోత్సహించటం వారోత్సవాల ముఖ్య ఉద్దేశం. ఆరోగ్యంగా ఉండటానికి మన రోజువారీ ఆహారంలో కండరాల పెరుగుదలకు మరియు కణజాల మరమ్మతులకు ప్రోటీన్ ఆహారం సహాయం పడుతుంది. ఆకుకూరలు, తాజా పండ్లు, కూరగాయలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. తృణధాన్యాలు, బ్రౌన్ రైస్, రాగులు, జొన్నలు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. బాదం, పల్లీలు, వాల్నట్స్, నెయ్యితో ఆరోగ్యకరమైన క్రొవ్వులు ఉండటం వలన ఇవి మన మెదడు పనితీరు సహాయపడతాయి. ఇంట్లో వండిన తాజా ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్స్ను మానేయాలి. రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీటిని తప్పనిసరిగా తీసుకోవాలి. ఆహారంలో చక్కెర, ఉప్పు శాతాన్ని తగ్గించాలి. ఎక్కువగా ఆహారంలో రాగులు, సజ్జలు, జొన్నలు వంటి మిల్లెట్స్ను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఈ విధంగా ఆహారం తీసుకోవటం వలన మన శరీరానికి కావలసిన పోషకాలు లభించి రోగ నిరోధక శక్తి పెరిగి మనం త్వరగా వ్యాధి బారిన పడకుండా ఉంటాము. శ్రోతలు, మీరు ఇంతవరకు జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకున్నారు.

శ్రోతలు ఇప్పుడు వినండి జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ సూచనలు. మీ ద్వీపం, మీ కథ, మీ గర్వం. అండమాన్ మరియు నికోబార్ ద్వీప సృష్టికర్తలారా, శ్రద్ధ వహించండి. మీ దీవుల యొక్క మాయాజాలాన్ని, సౌందర్యాన్ని మరియు ప్రత్యేకతను లేక విశిష్టతను ప్రపంచానికి తెలియజేయగల కథ మీ వద్ద ఉందా? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ప్రసార భారతి సంయుక్తంగా మీ ముందుకు తీసుకొస్తున్న జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మీ కథను ప్రదర్శించడానికి ఇదొక సువర్ణ అవకాశం. మీ కెమెరా కంటితో అండమాన్ మరియు నికోబార్ దీవుల అద్భుతాలను బంధించండి. దాని సంస్కృతి, వారసత్వం, పర్యాటకం, సాంప్రదాయాలు, స్థానిక కథలు మరియు ప్రత్యేక గుర్తింపును ప్రపంచానికి చూపించండి. మీరు చేయాల్సిందల్లా కేవలం 1 నుండి 3 నిమిషాల నిడివి గల వీడియోను రూపొందించండి.

గురించి మీ దీపికతను ప్రపంచానికి చెప్పడమే. అంతేకాకుండా గెలుచుకోవడానికి అద్భుతమైన బహుమతులు కూడా ఉన్నాయి. జిల్లా స్థాయిలో 50,000, రాష్ట్ర స్థాయిలో 2,00,000 మరియు జాతీయ స్థాయిలో ఏకంగా 5,00,000. మరి ఇంకెందుకు ఆలస్యం? వేవ్స్ యాప్లో రిజిస్టర్ చేసుకోండి. మై వేవ్స్లో ఓపెన్ చేసి ప్రోగ్రాంలోకి వెళ్ళి మీ వీడియోలను సబ్మిట్ చేయి. మీ వీడియోలను పంపడానికి 1 నుండి 30 సెప్టెంబర్ వరకు స్వీకరించబడతాయి. కాబట్టి అండమాన్ మరియు నికోబార్ దీవుల్లోని సృష్టికర్తలారా, మీ కెమెరాలకు పని చెప్పి మీ ప్రతిభను చాటండి. మీ కథను ప్రపంచానికి పరిచయం చేయండి. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్, మీ జిల్లా మీ కథ, భారతదేశపు వేదిక మీ ద్వీపం, మీ కథ మన గర్వం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే పాల్గొని లక్షలాది మందికి స్ఫూర్తినివ్వండి. శ్రోతలు, మీరింతవరకు జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ సూచనలను విన్నారు. శ్రోతలు, ఇంతటితో నేటి వనితావాణి కార్యక్రమం సమాప్తం. తిరిగి రేపు 12:00 PM మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి నమస్కారం.